ఇకలాంగి ఫాఫ ఫుస్సవ తౌబా కబూల్ కురవ్వ మకూబ గదఫద నియామత్ తౌగివరి రస్కలాంగి ఇకలాంగి మెనుయి ఇలాహకు నువే ఎమ్మెహా తకితి రుజూ అవం వని ఇకలాంగి హజ్రతషే.

అలమెంగి వెరి రస్కలా ఎవరెన్న ఇవరస్కలాంగి వాడు క్రవ్వాఫావా అదన్ ఎవె క్యూను స్వర్గితక ఎవరెం వద్దవాందే ఎవరెంగి మైంబఫైన్నాయ్ ఎవరెంగి అమీన్నాయ్ ఎవరింగి దరింకుర సాలిహవి మీహున్నా ఎకుగే హమ కశ్వరం ఇబరస్కలాంగి అజీజ్ వంత హకీం వంత రస్కలాంగి.

0: Shukriya Afham. Den koriyangoti mi haflage emme hasabe youth entrepreneurship financing iftitah koddevum. Youth entrepreneurship financing iftitah koddevuma Raisul Jumhuriya Dr. Muhammad Muizgari humwara adabir kamay kodarnavam. Arugavada Ganavani, Minister of Economic Development, Transport and Trade, Muhammad Said, BML Chairperson Ahmad Ali Habib, BML CEO Muhammad Sharif, Adi SME Digital CEO Badruddin Hassan.
1: Youth Entrepreneurs Finance in Rasmi, or is it Jumhuri after talk of the book? The button fit the wall of my other. ఫితాలు మాకేం హర స్క్రీన్ ఫెనిగం మీదని మీ యూత్ ఎంటర్ప్రినర్స్ ఫైనాన్సింగ్ ట్రస్ట్ మీకు ఫితాహుకి మీది అయి అది మీ అభయ మౌలం మాత్రం మెహరాగమైన స్క్రీన్ ఫెనిగం మీదని అదే స్వైప్కి హితమత ఫైనాన్సింగ్ కేకి హితమత ఎబ్బిది అన్న హమే మిస్ ఫైనాన్సింగ్ హితమల్లి బిగింద ఫైనాన్సింగ్ హితమత మాది హితరికమ్ ఫోర్ కొద్దివే ಹಿತಮತೆಂಬ ತಾರಫೆಗೆ ಮೆದಿಯೈ ಮಿಕಮಾಗುಳೆ ಗೊತ್ತ ಮಾಲುಮಾತ ಹಾಸಕ ಜುವಾನ್ ವ್ಯಾಪಾರಿ ದಾಯರ ಶಗುರು ಅಜುವಾನ್ ನಲ್ಲಿ ಬಿಗಂದಿಯ ಫುರ್ಸತೆ ಅದಕ್ಕೊಮ್ಮೆ ಕಸ್ಮಿಯ ಸಾಬು ಮೇದಿಗೆ ರಸ್ಮಿ ಅಥನಿ ಮಕ್ಕಮ್ಮಿ ಆಯಿ ನೆಗುನ್ನಾನೆ ಕೌಮಿ ಸಲಾಮು ಮೇ ಹಫ್ಲಾ ನಿಮ್ಮಾಲು
0: ಶುಕ್ರಿಯ ರೈಸ್ ಡಾಕ್ಟರ್ ಮೊಹಮ್ಮದ್ ಮೊಯಿಸ್ ಮೀ ರಸ್ಮಿಯಾತ ವಡಾಗೆಂದೆ ವ್ಯಮ್ಯ ಬೆಫ್ಲು ಶುಕ್ರ ದಣ್ಣವ ಮಿರಸ್ಮಿಯಾತ್ ನಿಮ್ಗಂದಾಣಿ ಕೌಮಿ ಸಲಾಮು ಗೌಮಿ ಸಲಾಮ್ಗ ಬ್ಯಾವ್ರು ಮಹುರಿ ಹಾ ಬೇಫುಳನ್ ತೆದುವ ವೆಡಾಗಂದೆ ಬುಂಗೆದೆ ವಸ್ಸಲಾಮ ಅಲೈಕುಂ.

అలమంగి వెరి రస్కలా ఎవరెన్న ఇవరస్కలాంగి వాడు క్రవ్వాఫావా అదన్ ఎవె క్యూను స్వర్గితక ఎవరెం వద్దవాందే ఎవరెంగి మైంబఫైన్నాయ్ ఎవరెంగి అమీన్నాయ్ ఎవరింగి దరింకుర సాలిహవి మీహున్నా ఎకుగే హమ కశ్వరం ఇబరస్కలాంగి అజీజ్ వంత హకీం వంత రస్కలాంగి.